ఓయ్ హాయ్ లక్ష్మణ మేస్తలది ఔషేదన సుమల వజరిస్తానేత ఔవర్ సరాచికి సుమల వజరిస్తానేత బార్ బార్ పేజ్ రిఫ్రెష్ కేని బార్ బార్ పేజ్ రిఫ్రెష్ కేని సుమల వజరిస్తానేత ఔవర్ సరనాది భారత డలివి లమన పట్ పో సఫర్ మాస సర్గ రవాడా వాచే హక్ దరుబా కమా ఫాద్ వజరిస్తానే ఎర్జు తమన యో జహాన్ మన బేహద.